0: Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ నేదునూరి కృష్ణమూర్తి గాత్ర కచేరీ వింటారు. గాత్ర సహకారం శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎం సత్యనారాయణ శర్మ, మృదంగంపై శ్రీ వి కమలాకర్ రావు. కార్యక్రమంలో ముందుగా వినండి ఇక కావలసినదేమి, బలహంస రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
2: లిసన్ టు కర్ణాటక్ క్లాసికల్ వోకల్ రిసైటల్ by Dr. Nedanuri Krishnamurthy. He is supported vocally by Shri Malladi Shriram Prasad. Accompanying artists are Shri M. Satyanarayana Sharma on violin and Shri V. Kamalakar Rao on mridangam. Dr. Nedanuri Krishnamurthy begins his vocal recital with Ika Kavalasina Demi, a composition of Saint Tyagaraja in Rag Balahamsa, set to Aditaal.

0: ఇప్పుడు వినండి శ్రీరంజని రాగంలో త్యాగరాజస్వామి కృతి సొగసుగా మృదంగ తాళము రూపక తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు సొగసుగా మృదంగ తాళము, ఎ కాంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ ఇన్ రాగ్ శ్రీరంజని, సెట్ టు రూపక్ తాళ్.

0: మామవ మీనాక్షి వరాళి రాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి మిశ్రచాపుతాళం.
1: నౌ లిసన్ టు అ కాంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్ ఇన్ రాగ్ వరాళి సెట్ టు మిశ్రచాపుతాళ్ మామవ మీనాక్షి.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ నేదునూరి కృష్ణమూర్తి గాత్ర కచేరి వింటున్నారు. గాత్ర సహకారం శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, వాద్య సహకారం వయోలిన్ పై శ్రీ ఎం సత్యనారాయణ శర్మ, మృదంగంపై శ్రీ వి కమలాకర్ రావు. కార్యక్రమంలో చివరిగా వినండి స్వరరాగ సుధారస, రాగం శంకరాభరణం, ఆదితాళం, త్యాగరాజస్వామి కృతి.
1: దిస్ ఇస్ రాగం 24/7 డిటిహెచ్, ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యు ఆర్ లిస్నింగ్ టు అ కర్ణాటక్ క్లాసికల్ వోకల్ రిసైటల్ బై డాక్టర్ నేదునూరి కృష్ణమూర్తి. హీ సపోర్టెడ్ వోకలీ బై శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్. అకంపనింగ్ ఆర్టిస్ట్స్ ఆర్ శ్రీ ఎం సత్యనారాయణ శర్మ ఆన్ వయోలిన్ అండ్ శ్రీ వి కమలాకర్ రావు ఆన్ మృదంగం. Dr. Nedanuri Krishnamurthy concludes his vocal recital with Swararaga Sudharasa, a composition of Saint Tyagaraja in Rag Shankara Bharanam, set to Aditaal.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు డాక్టర్ నేదునూరి కృష్ణమూర్తి గాత్ర కచేరీ విన్నారు. గాత్ర సహకారం శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, వాది సహకారం వయలిన్పై శ్రీ ఎం సత్యనారాయణ శర్మ, మృదంగంపై శ్రీ వి కమలాకర్ రావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You are listening to a Carnatic classical vocal recital by Dr. Nedunuri Krishnamurthy. He was supported vocally by Shri Malladi Sriram Prasad. Accompanying artists were Shri M. Satyanarayana Sharma on violin and Shri V. Kamalakar Rao on mridangam. This program was contributed by
0: Akashvani
1: Shakapatnam for Ragam 24/7 DTH. Anytime Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music Program, you'll be listening to Vocal Recital by Sri Akonde Srinivasa Raja Rao, supported on violin by Sri Peravali Nandakumar and on Rudangam by Sri P.S. N.S.V.S. Falgun.
2: Ragam నిరంతర భారతీయ సంగీత స్రవంతి ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో ఆకొండి శ్రీనివాస రాజారావు గారి గానం వింటారు. వాద్య సహకారం శ్రీ పెరవల నందకుమార్ వయోలిన్, శ్రీ పిఎస్ ఎన్ఎస్విఎస్ ఫల్గున్ మృదంగం.
1: ఫస్ట్ యుల్ బి లిస్నింగ్ టు ఎ త్యాగరాజ కృతి బాగాయనయ్య ఇన్ రాగ్ చంద్రజ్యోతి సెట్టు ఆదితాళ్.
2: కార్యక్రమంలో ముందుగా బాగాయనయ్య చంద్రజ్యోతి రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన.

0: You have just heard a Tyagaraja Kruti, Manavi Alakincharadate, in Ragnalinakanti, set to Adithal.
1: Intavarku, Manavi Alakincharadate, Tyagaraja Swami Kirtana Vinnaru, Nalinakanti Ragam, Adithalam.
0: You are listening to Ragam 24/7, anytime, Indian music. In today's Carnatic classical music program, you are listening to vocal recital by Sri Akonde Srinivasaraja Rao.
1: Meeru Vintunnaru రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కార్యక్రమంలో ఆకొండి శ్రీనివాస రాజారావు గారి గానం వింటున్నారు.
0: కంక్లూడింగ్ హిస్ రిసైటల్, శ్రీ ఆకొండి శ్రీనివాస రాజారావు నౌ ప్రెజెంట్స్ ఎ స్వాతి తిరునాల్ కృతి, మామవ సదా జనని ఇన్ రాగ్ కన్నడ, సెట్ టు రూపక్ తాళ్.
1: కార్యక్రమంలో చివరిగా మామవ సదా జనని స్వాతి తిరునాల్ కీర్తన, కన్నడ రాగం, రూపక తాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ వాస గోపీనాథరావు గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ బిఎస్ నారాయణన్, మృదంగంపై శ్రీ పివి రమణమూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు ఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై శ్రీ వాస గోపీనాథరావు. He was accompanied on violin by Shri B.S. Narayanan and on mridangam by Shri P.V. Ramanamurthy. This program was contributed by All India Radio Hyderabad for Ragam 24/7 DTH, anytime Indian music.